ఆమమ్మా కన్ను సౌఖ్యమా, ఆమమ్మా కన్ను సౌఖ్యందా. జానకి చిన్న పూన పోటీయా, ఉణుంగి మోది తంపట్ట పాడు పాతియాడు. యారుకు అంజిటాద సింగంతా, ఉరసి పారంగ మంగిడాద తంగంతా. ఎన్నమ్మా కన్ను సౌఖ్యమా, ఆమమ్మా కన్ను సౌఖ్యందా. ఎన్నమ్మా కన్ను సౌఖ్యమా, ఆమమ్మా కన్ను ఫ్యాంటాస్టిక్.